0: వంటికి పోతే సబ్బు సగిన తర్వాత నన్ను మీ పేసు వానికి అది మెత్తు అత మేరు అన తైత పను రైతా నాకు అమ్మ కూడా నిన్న ఊరిని గిరిపే సరే తీ మెత్తు అంత తవరు ఆయన పోగిం కమి నా మీ అని కడికిరా గిరికి యోంత కై సఖి తరిపో నీరంకాయ జనంబ ఐ శివ ఒబ్బు తిప్పిమెత్తవ్వన తిప్పిమెత్తవ్వన నవంత మకురి గేమ్ దైతాకి నాకున్నారు ఫేస్బుక్ పేజ్ ఐ మెవరిని కిరిపేస్ అరబికి మేర వారి డై చకవనను ఇబ్బుకి కతి మెత్తవాని సకిన్ అరబికి మే అర మెరవు
1: Mpesa agent na koi mi business yon South Tarawa on top of ye yana network for the phone tam na mauri ko kaina no ni dari keri kam kari kemani dari kin finance store gan ri ki pa Mpesa agent ko konan po ki akasta mai po kin na yakari ne mane po mane nte tayari kaina no ye ina nam community yanne mai kam ne ayana konan de kam kari kemani nam tayani kari ne mane o po mane ake ya po karoya na kon nam kastama sina kata ro de training ya ke pona on tauro ni po ki ko ipo ken kapira nam kari kira ke ayo bana ke am ka nga nga ke am ro me ye kata ya po ki ara po ta no me ta pa ana ja kata mane kari yo na na ke kapong na ra kata te mane ipo ken ta irian ke ka wa kira na ya mane ni kapong na aya tare po kana kata ro i pa ko kan ti kita ten pai sa agent a tare po ni ara nam pa aya ke po na e wo wa a ke wo wa ke tare po na ko ni su wa te nu wa ta wa na awa kia kia wo warwai wa ke iswa tenu wa kia awa kia kia wanu wani mea wa ipo kini po kam mpesa te saka pepe tia mafuri inano ni mea wa